అదే మధ్యన హోతు సాధు తూరే ఆవుడు జాను రేపు పాయి జన్మరణకే మిటేవ సూరే.